This is 4EB FM 98.1, the ethnic radio of Brisbane, Queensland. You are listening to our French program. The next program, Telugu Lahari, is in Telugu, an Indian language. Mimmalni palakaristunadi eenati Telugu Lahari Sarathi ante broadcaster కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం. మీరు తెలుగు లహరిని ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు వినగలరు. ఈ విషయం మీ బంధుమిత్రులకు చెప్పగలరు. తెలుగు లహరి క్వీన్స్లాండ్ తెలుగువారిది, అందరిది. తెలుగు లహరి మీ అందరి కోసం ఎఫ్ఎం 98.1 వాయు తరంగాలపై ప్రతి శనివారం 6 గంటలకు మీ చెంతకు వస్తుంది. ఇక ఈనాటి తెలుగు లహరి కార్యక్రమాన్ని ఒక మధుర గీతంతో ఆరంభం చేస్తున్నాను. మీరు వినబోయే పాట గుండెల్లో గోదారి, పాడుతున్నది ఇళయరాజా. చిత్రం గుండెల్లో గోదారి, సంగీతం ఇళయరాజా, సాహిత్యం చంద్రబోస్, 2013లో విడుదల.

0: ఇవారం మే 7న సందీప్ కిషన్ మరియు నటి అనుష్క శెట్టి, మే 9న సాయి పల్లవి మరియు నటుడు విజయ్ దేవరకొండ, మే 10న గాయని సునీత నటి శ్రీముఖి, మే 11న నటి ఆదా శర్మ, రాజతరుణ్, సుధీర్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వీరికి
1: తెలుగు లహరి
0: బర్త్డే విషెస్ తెలుపుతోంది. మరొక విషయం, మే 7న మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి, ఆయనకు
1: తెలుగు లహరి
0: మనస్సుమాంజలి ఘటిస్తున్నది. వీలైనంతవరకు వీరి మీద చిత్రీకరించిన పాటలు మీకు ఈరోజు వినిపించదలిచాను. మనసు కవి ఆచార్య ఆత్రేయ రచించినటువంటి ఒక చక్కటి పాటను కూడా వినిపించబోతున్నాను. ఈ సంవత్సరం మన ఆస్ట్రేలియాలో మే 10న అంటే మే నెలలో 2వ ఆదివారం నాడు మదర్స్ డే అండి. దాని గురించి ఈరోజు మీతో ముచ్చటించదలిచాను, వినండి.
1: మదర్స్ డే మే నెలలో 2వ ఆదివారం నాడు సెలబ్రేట్ చేస్తారండి. దాన్ని గురించి మీకు ఈరోజు క్లుప్తంగా చెప్పదలిచాను. అమ్మను గురించి, అమ్మ ప్రేమను గురించి ఎంత చెప్పినా తక్కువే. నవమాసములు తన కడుపులో ఉంచుకొని ఈ లోకంలోకి తీసుకువచ్చి అందరికీ తన బిడ్డను చూపించి మురిసిపోతుంది. ఆ తల్లిని గౌరవించుటకు, ధన్యవాదాలు చెప్పటానికి ప్రపంచంలోని అన్ని దేశాలు తమకు వీలైన రోజున పండుగ చేసుకొని ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నారు. బిడ్డలు మాతృమూర్తిని ప్రతి బిడ్డడు 365 రోజులు గౌరవించాలి, ఆదరించాలి. ఈ రోజున మనమందరము మదర్స్ డే చరిత్ర గురించి, మదర్స్ డే ఎలా జరుపుకోవాలి, చరిత్ర పుటలలో పురాణాలలో చెప్పిన ఆదర్శ తల్లుల గురించి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. మదర్స్ డే అన్న పండగ మన భారత చరిత్రలో కనిపించకపోవచ్చు, కానీ మనవారు మాతృదేవోభవ అనునిత్యము తల్లిని దేవునితో సమానమన్నారు, పూజించమన్నారు. తల్లి మొదటి గురువు. మహాభారతంలో దేవవ్రతుడు ఎలియస్ భీష్ముని తల్లి మొదటి గురువు. ఆలోచించండి, తల్లే నీ తండ్రి ఇతను అని పరిచయం చేస్తుంది మనం నేల మీద పడగానే, అంటే ఈ లోకంలోకి రాగానే. తల్లి ప్రేమతో గారాభం చేయటం వల్ల జీవితంలో విజయవంతం కాని వారు మన పురాణాలలో కనిపిస్తారు, వెతకండి. ఒక తల్లి మరొక తల్లి గర్భశోకాన్ని గుర్తించగలదు. తన బిడ్డకు హాని జరిగిన మరొక తల్లి గర్భశోకానికి కారణం కావాలని అనుకోదు. ఈరోజు అందరి తల్లులకు శత సహస్ర వందనాలు. మన ఆస్ట్రేలియాలో చామంతులను మదర్స్ డే ఫ్లవర్స్ అంటారు, ఎందుకంటే మే నెల నాటికి చామంతులు విరబూసి కనుల పండుగగా ఉంటాయి ప్రతి తోటలోనూ. మీకందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరి తల్లులకు నా నమస్కారం.
0: మీరు వినబోయే పాట మౌనమే నీ భాష. ఆలపిస్తున్నది డాక్టర్ ఎం బాలమురళీ కృష్ణ. చిత్రం 1979లో విడుదలైన గొప్పిడి మనసు. సాహిత్యం ఆత్రేయ. సంగీతం MS విశ్వనాథన్.

0: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: You're listening to Telugu Lahari, presented by Kameswarao Ayala Raju on Radio 4EBFM 98.1, Ethnic Radio of Brisbane, Queensland. Meeru Kameswarao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి కార్యక్రమాన్ని 4EB వారి FM 98.1 తరంగాలపై వింటున్నారు. ఉత్సాహవంతులైన వారు తెలుగు లహరి టీంలో చేరగలరు. తెలుగు లహరిని తెలుగు లహరి ఫేస్బుక్ ద్వారా సంప్రదించగలరు. తెలుగు లహరిని మీరు ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు వినగలరు. ఈ విషయం మీరు మీ మిత్రులకు చెప్పగలరు. తెలుగు లహరి కార్యక్రమాన్ని ఒక తీయటి గీతంతో ముందుకు తీసుకువెళ్తున్నాను.
2: మీరు వినబోయే పాట ఈ బాబు గారికి ఆలపిస్తున్నది సూరజ్ సంతోష్ చిత్రం పెళ్లి చూపులు 2016 విడుదల. సంగీతం వివేక్ సాగర్ అందించగా సాహిత్యం చిలికించింది రాహుల్ రామకృష్ణ.

మీకు తెలుసనుకుంటాను, మనం రోజు చూసే పక్షులలో కొన్ని సంవత్సరంలో కాల పరిస్థితులను బట్టి ఒక చోటు నుంచి మరొక చోటుకి మైగ్రేట్ అయి, అంటే వెళ్ళి వస్తూ ఉంటాయి. కొన్ని తూర్పు దిశ నుండి పశ్చిమ దిశకు, మరికొన్ని పశ్చిమ దిశ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు మైగ్రేట్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని పక్షులు ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు, దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు మైగ్రేట్ అవుతూ ఉంటాయి వాటి అవసరాలను బట్టి. వీటికి దేశ సరిహద్దులు అడ్డు రావు. మైగ్రేటరీ బర్డ్స్ ఇలా ఒక పక్క నుంచి ఇంకో దిక్కుకు ప్రయాణం చేయుచున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. ఆ సమస్యలు ఏమిటో మనం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం 2 సార్లు, మేలో 2వ శనివారం, అక్టోబర్లో 2వ శనివారం వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డేను సెలబ్రేట్ చేస్తారు. ఈ బర్డ్స్ ఒక రోజులో 15 నుంచి 600 మైళ్ళు ప్రయాణం చేస్తాయట. కొన్ని పక్షులు తక్కువ హైట్లో ప్రయాణం చేస్తే కొన్ని చాలా ఎక్కువ హైట్లో ప్రయాణం చేయునట. కానీ కొన్ని పక్షులు ఈ ప్రయాణాల్లో ప్రాణాలు కోల్పోతాయి. ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలి. ప్రకృతిలోని పక్షులను సంరక్షించటం మానవుల విధి. మీకందరికీ హ్యాపీ మైగ్రేటరీ మే బర్త్డే. ఈ సంవత్సరం 2026 వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే థీము ఎవ్రీ బర్డ్ కౌంట్స్, యువర్ అబ్జర్వేషన్స్ మ్యాటర్. పక్షులు చూడటానికి అందంగా ఉంటాయి. బర్డ్ వాచింగ్ కొంతమందికి సరదా మరియు హాబీ. మీరు మీ ఇంటిలో గార్డెనింగ్ చేసి వృక్షాలను, మొక్కలను పెంచితే బర్డ్స్ మీ ఇంటికి వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ వస్తాయి. కొందరు బర్డ్ సీడ్స్ను బజార్లో కొని ఇంటి ముందున్న పచ్చిక బయళ్ళలో వెదజల్లుతారు. వాటి కోసం పక్షులు వస్తాయి. అవి చూడ్డానికి అందంగా ఉంటాయి. మీకందరికీ మే హ్యాపీ మైగ్రేటరీ బర్త్డే చెప్తున్నాను. మీరు వినబోయే పాట కోలో కోలో, పాడుతున్నది దివ్యమాలిక, సురేష్ బొబ్బిలి. చిత్రం విరాట పర్వం 2022 విడుదల. సాహిత్యం చంద్రబోస్ అందించగా, సంగీతం సవరించింది సురేష్ బొబ్బిలి.

మీరు వినబోయే పాట పండుగల పాడుతున్నది కైలాష్ కేర్, చిత్రం మిర్చి, 2013 విడుదల, సాహిత్యం రామజోగి శాస్త్రి, సంగీతం డివిఎస్ ప్రసాద్.

0: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: You're listening to Telugu Lahari, presented by Kameswara Ayala Raju on Radio 4EBFM 98.1, Ethnic Radio of Brisbane, Queensland. Meeru Kameswara Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి కార్యక్రమాన్ని 4EB వారి

FM 98.1 తరంగాలపై వింటున్నారు. ఉత్సాహవంతులైన వారు తెలుగు లహరి టీంలో చేరగలరు. తెలుగు లహరిని తెలుగు లహరి ఫేస్బుక్ ద్వారా సంప్రదించగలరు. తెలుగు లహరిని మీరు ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు వినగలరు. ఈ విషయం మీరు మీ మిత్రులకు చెప్పగలరు. తెలుగు లహరి కార్యక్రమాన్ని ఒక తీయటి గీతంతో ముందుకు తీసుకువెళ్తున్నాను. మీరు వినబోయే పాట నువ్వంటే నాకు పాడుతున్నది జెస్సీ గిఫ్ట్, చిత్రం హార్ట్ అటాక్, 2014 విడుదల. సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం భాస్కర్ భట్ల, రవికుమార్.

0: May 8th, వరల్డ్ రెడ్ క్రాస్ డే. వరల్డ్ రెడ్ క్రాస్, దాని అనుబంధ సంస్థ వరల్డ్ రెడ్ క్రెసెంట్ గురించి మీకు తెలుసనుకుంటాను. వరల్డ్ రెడ్ క్రెసెంట్ అని ముస్లిం దేశాలలో పిలుస్తారు. వరల్డ్ రెడ్ క్రాస్ హిస్టరీ గురించి, దాని ఫౌండర్ హెన్రీ డునాంట్ గురించి మనం తెలుసుకోవాలి. ఆయన బర్త్డే 8 May 1928. వరల్డ్ రెడ్ క్రాస్ 1863 జెనీవాలో ప్రారంభమైంది. అది చేసే మానవ సేవ అంతా ఇంతా కాదు. అనేక వాలంటీర్సు వరల్డ్ రెడ్ క్రాస్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. వారిని అభినందించాలి. ఎక్కడ క్షతగాత్రులున్నా వరల్డ్ రెడ్ క్రాస్ వాలంటీర్సు అక్కడికి వెళ్ళి మానవ సేవ చేస్తూ ఉంటారు. వరల్డ్ రెడ్ క్రాస్ డేను 1948 May 8th నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీకి మీ ఇతోదిక సహాయం ధన రూపేణా, మానవ సేవ రూపేణా సేవలు అందించండి.
1: ఈ సంవత్సరం 2026 వరల్డ్ రెడ్ క్రాస్ డే థీమ్ యునైటెడ్ ఫర్ హ్యుమానిటీ. ఈనాటి యుద్ధ వాతావరణంలో అది యుక్రెయిన్ కావచ్చు, ఇరాన్లో కావచ్చు, గాజాలో కావచ్చు, రెడ్ క్రాస్ విక్టిమ్స్కు బాధితులకు సహాయం అందిస్తోంది. యుద్ధ సమయంలోనే కాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రెడ్ క్రాస్ ముందుండి బాధితులకు సహాయం అందిస్తుంది. రెడ్ క్రాస్ వాలంటీర్స్ వల్ల అనేక సేవలు అందిస్తుంది. మీరు వీలైతే రెడ్ క్రాస్ వాలంటీర్గా చేరండి.
0: ఈ వారం 12 ఇంటర్నేషనల్ నర్సెస్ డే అండి. దాని గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పదలిచాను. 1965 నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్, దాన్ని ICN అంటారు, ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతున్నది. దీని కొరకు, అంటే ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపడానికి 1953 నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనాయట. ఆధునిక నర్సింగ్ వ్యవస్థ స్థాపకురాలిగా పరిగణించే ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి 12 ఆ రోజున నర్సుల దినోత్సవాన్ని నిర్వహించాలని 1974 జనవరిలో నిర్ణయం చేశారట. బ్రిటిష్ వనిత ఎలిజబెత్ ఫ్రై నర్సింగ్ సిస్టర్స్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారట. ఆమె పుట్టినరోజు 21. May 21 నర్సింగ్ డే సెలబ్రేట్ చేయాలని కొందరి అభిప్రాయం. 1998 నుంచి 8th నేషనల్ స్టూడెంట్ నర్సెస్ డే చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 6 నుంచి 12 వరకు ఒక వారం రోజులు నేషనల్ నర్సెస్ వీక్ 2003 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారట. ఇది ఇంగ్లండ్లో. యుఎస్ఏలో 1974 నుంచి 9 నుంచి 15 వరకు నర్సెస్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నారట. ఇది రిచర్డ్ నిక్సన్ సమయంలో జరిగిందండి. నర్సెస్ సమయానికి మందులు ఇవ్వటమే కాక తమ చిరునగవుతో, ఆప్యాయతతో మానసిక చికిత్స, మనోధైర్యం రోగులకు అందిస్తారు. వారికి మనమందరము ధన్యవాదాలు తెలుపాలి. రోగికి వైద్యునికి నడుమ నర్స్ ఒక వారధి లాంటిది. రోగి ప్రతి అవసరం కోసం నర్స్ని ఆశ్రయిస్తాడు. తన శారీరక మానసిక స్థితిగతులను క్షుణ్ణంగా ఆమెకు చెప్తాడు. వైద్యునికి తన ప్రతి పనిలో నర్సు సాయం కావాలి. కాబట్టి సాంకేతికంగాను శాస్త్రీయ పరంగాను మానవతా దృక్పథంతోనూ నర్సు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించగలగాలి. చిరాకు పరాకులు, విసుగు, ద్వేషం, కోపం వంటివి నర్సు డిక్షనరీలో ఉండాల్సిన పదాలు కావు. సామాన్యంగా నర్సులందరూ ఆడవాళ్ళే ఉంటారు. ఇప్పుడు మేల్ నర్సెస్ కూడా ఉంటున్నారు. స్త్రీలే ఎక్కువగా ఉంటారు. పురుషులు స్త్రీల ఉత్పత్తి 1 నుంచి 19లో ఉందని చెప్తారు. సో మీరు నర్సుల ప్రాముఖ్యతను గురించి నర్సెస్ డే రోజున మాట్లాడుకోవాలండి.

0: ఈరోజు మీకు నేను క్షమాపుష్పం అన్న విషయం మీద నేను ఈనాడు అంతర్యామి విభాగంలో చదివింది వినిపించదలిచాను. నాకు నచ్చింది, శ్రద్ధగా వినండి. భగవంతుడికి ఇష్టమైన పుష్పాలు 8. అవి అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ, క్షమ, శాంతి, తపం, ధ్యానం, సత్యం. వీటిల్లో అంటే ఈ 8 పుష్పాలలో క్షమాపుష్పం భగవంతుడికి అత్యంత ప్రీతికరమైంది. క్షమ అనేది దైవీ గుణం. ఇది ఉన్నవారిని సమాజం గౌరవిస్తుంది. చర్యకు ప్రతిచర్య, ఆరోపణలకు ప్రత్యారోపణ సామాన్యుల లక్షణం. ఎంతటి ఘోర అవమానాన్ని అయినా సహించటం, ఎలాంటి తప్పులు చేసిన వాళ్ళనైనా క్షమించడం జ్ఞానవంతుల లక్షణం. క్షమాగుణం కొందరు భావించినట్లు బలహీనతకు సంకేతం కాదు, అది బలానికి గుర్తు. ఈ గుణం వల్లే ప్రేమతత్వం మనిషిలో వృద్ధి చెందుతుంది. క్షమను కోల్పోయిన వాళ్ళు ఎన్ని అవస్థలకు గురవుతారో ఇతిహాసాలు నిరూపించాయి. ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను తిరిగి పొందుతాం, ద్వేషిస్తే ద్వేషాన్నే పొందుతాం. గుండెలో పగను దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే అని భారతం బోధించింది. ఈ పగ ప్రతీకారం అనే విషచక్రం నుంచి బయటపడాలంటే క్షమించడం ఒక్కటే మార్గం. దీనివల్ల క్షమించేవారు ఆదర్శ వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. క్షమను పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. బంధువులైన, జీవిత భాగస్వాములైన, స్నేహితులైన, సంతానమైన అందరి మధ్య అనురాగాన్ని పండించేది ప్రేమ అయితే దాన్ని నిలబెట్టేది క్షమాగుణం. ఏది జరిగినా మన మంచికే అనే భావన ఉంటే క్షమ వృద్ధి చెందుతుంది. క్షమాగుణం అత్యున్నతమైన ధర్మం. ఇది మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది, ఎనలేని కీర్తిని అందిస్తుంది. మనకు అపకారం చేసిన వారిని కూడా దండించే ఆలోచన లేకపోవడం, ఇతరుల అపరాధాలని మరిచిపోవడం గొప్ప క్షమాగుణానికి నిదర్శనం. రామాయణంలో విభీషణుడు సోదరుడైన రావణుని ధిక్కరించి, రామా నేను నీ వాడను అని శరణు వేడాడు. రాముడు అభయమిచ్చాడు. కానీ అక్కడే ఉన్న లక్ష్మణుడు సుగ్రీవుడు, స్వామి అతడు మన విరోధి, అభయమివ్వడం మంచిది కాదు అన్నారు. అప్పుడు రాముడు ఎవరైనా సరే నేను నీ వాడను అని శరణు వేడితే వారిని రక్షిస్తానని చెప్పి క్షమయే రామతత్వం అని నిరూపించాడు. భారతంలో అశ్వత్థామ నిద్రపోతున్న ఉప పాండవుల గొంతులు కోసినప్పుడు అతన్ని బంధించి ద్రౌపది ముందు నిలబెడతాడు అర్జునుడు. అశ్వత్థామను దండించబోయిన అర్జునుడితో, నిన్న నేను బిడ్డల్ని పోగొట్టుకొని దుఃఖిస్తున్నాను, మీరు అశ్వత్థామను శిక్షిస్తే అతని తల్లి కూడా నాలాగే దుఃఖిస్తుంది. అతన్ని క్షమించి ప్రాణాలతో వదిలిపెట్టండి అంటుంది ద్రౌపది. మూర్తి భవించిన క్షమకు ప్రతీకగా నిలుస్తుంది. క్షమాగుణం అత్యంత పవిత్రమైంది. అది అనేక దుర్మార్గాలను నివారిస్తుంది. క్షమను సాధించిన వ్యక్తులు జీవితంలో ఎన్నో విజయాలను సాధించారు. అయితే ఒక్క దైవ చింతన వల్లే క్షమాగుణాన్ని సాధించడం వీలవుతుంది. అందుకే ప్రతి మనిషి సద్భావనలతో దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అప్పుడే అందరినీ ప్రేమిస్తూ సమభావన కలిగి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతాం అని శ్రీమతి విశ్వనాథ రమగారు ఈనాడు అంతర్యామి విభాగంలో క్షమాపుష్పం గురించి రాశారండి. క్షమాగుణం చాలా మంచిది, దానిని అలవర్చుకోవాలి. అంటే మనకు అపాయం తలపెట్టిన వారిని, అపాయం చేసిన వారిని క్షమించడం నేర్చుకోవాలని, అది గొప్ప గుణమని, గొప్ప క్షమా పుష్పమని శ్రీమతి విశ్వనాథ రమగారు మనకు చెప్పారు ఈనాడు ద్వారా.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
0: You are listening to Telugu Lahari, presented by Kameswarao Ayala Raju on Radio 4EBFM 98.1, Ethnic Radio of Brisbane, Queensland. Meeru Kameswarao Ayala Raju, mee mundu unchutunna తెలుగు లహరి కార్యక్రమాన్ని 4EB వారి ఎఫ్ఎం 98.1 తరంగాలపై వింటున్నారు. ఉత్సాహవంతులైన వారు తెలుగు లహరి టీంలో చేరగలరు. తెలుగు లహరిని తెలుగు లహరి ఫేస్బుక్ ద్వారా సంప్రదించగలరు. తెలుగు లహరిని మీరు ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు వినగలరు. ఈ విషయం మీరు మీ మిత్రులకు చెప్పగలరు. తెలుగు లహరి కార్యక్రమాన్ని ఒక తీయటి గీతంతో ముందుకు తీసుకువెళ్తున్నాను. మీరు వినబోయే పాట సీతామహాలక్ష్మి, పాడుతున్నది యాసిన్ నజీర్. చిత్రం సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు, 2016 విడుదల. మ్యూజిక్ గోపి సుందర్.

తెలుగు లహరి ప్రతి శనివారం బ్రిస్బేన్ టైం సాయంత్రం 6 గంటలకు, అది 1:30 PM ఇండియా టైం అండి, 1 గంట సేపు మీ చెంతకు వచ్చి మాటలు చెప్పి కమ్మని తీయటి పాటలు వినిపిస్తుంది. ప్రపంచంలోని ఇంత వింత విషయాలను మీ ముందు ఉంచటం తెలుగు లహరి ధ్యేయం. తెలుగు లహరిని మీ మిత్రులకు పరిచయం చేయండి. తెలుగు లహరి టీంలో చేరండి. అందుకు 07-32-40-86-00కు ఫోన్ చేసి సంప్రదించగలరు. ఆ ఫోన్ నెంబర్ మరొక్కసారి 07-32-40-86-00. ఇండియాలోని మీ మిత్రులకు తెలుగు లహరిని పరిచయం చేయండి. తెలుగు లహరి మన అందరికి, ఏ ఒక్కరికి కాదు. తెలుగు లహరిని శత విధాల ప్రోత్సహించమని నా అభ్యర్థన. మరికొద్ది సేపట్లో తెలుగు లహరి ఈనాటి ఆఖరి అంశం మీకు సమర్పించి మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి తెలుగు లహరి కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు తెలుగు లహరి ఫేస్బుక్ ద్వారా మాకు తెలుపగలరు. ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. సెలవు, వచ్చే శనివారం మళ్ళీ కలుద్దాం. మీరు వినబోయే పాట నీలి నీలి ఆకాశం, పాడుతున్నది సిట్ శ్రీరామ్ సునీత ఉపద్రష్ట. చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా 2021లో విడుదలైంది. సాహిత్యం చంద్రబోస్ అందించగా సంగీత స్వరాలు సరిదిద్ది అను రోబిన్స్.